0: ఉన్నది.
1: SBS సౌత్ ఏషియన్.
2: గోకులకి రాదా చలి, ఓ చలి ఓ చలి. గోకులకి రాదా చలి, ఓ చలి చలి చలి. గోకులకి రాదా.